అరసరసలు నాను, వచనకారులు నీలం, రాగ జయత్, తాళ దాద్రా, గాయకరు కేపి రేవతి శర్మ, సంగీత నిర్దేశన కేపి ఉపాధ్యాయ.